0: గారే గారే
1: గరబడసి
0: గారే గారే
1: సూరబద్దల
0: గారే గారే
1: అమ్మక బట్ట
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఇన్నాయా అది
2: ఎక్క చతుర నార అమ్మ చోరగనే.